శ్రీ విచిత్ర వీర హనుమన్ మహామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి శ్రీ విచిత్ర వీర శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా.

శ్రీ విచిత్ర వీర హనుమన్ మారామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి శ్రీ విచిత్ర వీర శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా